0: ఆయనతో పోయి కొంచెం పరీక్ష మొదలు పొడు అంత ఆంపే పోతారు నీరు ఆయనతో కొంచెం పరీక్ష మొదలు ఇల్లడే బరడు వాడు అయిపోయినారు ఇతే పురుషో తిజ్జి కొంచెం ఎడు మూజీ నోడు బొక్క పరిపోయారు
1: మూజీ నోడు బొక్క
0: ఇకేమన్నా మూజీ నోట్టు బొక్క పోతుందని నేను బతుకాయ స్వామి ఇది బతు పరీక్ష మొదలు పొడు ఈ బతికి జిల్ల మల్లెత్తు ఇలా బుడదిని గడపూర్లే అడ్డని పట్టు కొరపాయను వండి
1: ఈ బతికి జిల్ల మల్లెజ్జి
0: ఆస్పత్రి పోయాను ఆస్పత్రి పోనగా కొంచెం ఎడ్డ డాక్టర్ ఆడ పన్నీరు ఇరు ఇరిన మెయిన్ ఇరిన కనాలి కొంచెం బాటలు పడుతు టెస్ట్ వంద గొత్త సీక్ పడదు ఎండ మీరు డాక్టర్ అండి పుల్లెకాండే పదం బరపై పడదు పుల్లెకాండ మెయిన్ ఇరు అయితే కొంచెం బాటలు పదం పోయాను పొద్దు పోదు బండి ఆరు మధ్యాహ్నం దొక్క వెళ్ళేది బండి
1: రిపోర్ట్
0: రిపోర్ట్ కొర్రెన్ మధ్యాహ్నం దొక్క పోయాను రిపోర్ట్ తొందరగా పోయాను నేను కాడ కొడతాను మధ్య ఒక పోయాను మధ్య ఒక పోనగా అరే రెసిడెంట్ ఆరిజన్ డాక్టర్ తల ప్రాబ్లమ్ జల్ తల ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఇచ్చి ఇక మూజి తింగోను బండి ఇరున్నప్పుడు దిగి మూజి తింగోను బండి నేను చిన్న సంగతి యాన పుల్లెకాండ మెయిన్ ఇయర్ దీతీ అడిపు నాలెడ్జ్ ఆస్పత్రి ఆల్ కంకరే పడది
1: మెయిన్ ఇయర్
0: కంకరే పాడదు ఎన్న పాటలు ఆల్ పడికవే దీతి
1: పూడి
0: నేర్పేరు డాక్టర్ తూనగా ఆల అవే
2: దూపద కట్టద చర్చి దాల్ జాత్ర ఉత్సాహ పన్నీల బతిత్తేరు
1: అందరూ పండు
2: తమ్డెక్కులారే నూలు మతదిత్తున్నా కత్తలే అండి సరేనా అంటే నేను కత్తలే అయిపోక రిటర్న్ బర్రె బస్ ఇచ్చేస్తా ఆ రిటర్న్ బర్రె త్యాం పన్నెల రూమ్ అల్తా మూజి మాలికద రూమ్ దోరక తించిన సింపర ఇంచిన హోటల్ పుదరండు
1: సింపర
2: సింపరన సంపిసన ఇంచిన పుదరండ బర్పిజి సైత్ పాడ్ మూజి మాలికద హోటల్ వారి షోకి ఇత్తున్నాడు రూమ్ అల్తా రూమ్ అల్తే మనదని కాండే అండి కాండే ఇంకులు బత్త బన్నగా మీరు దాన్ని మలుతుంది వాచిల ఆటు వల్ల గుర్తు పోయితే అందప్ప యాన్ మిత్తడే పిల్లాడు ఉందిలే పండు యానంతేమోనే పౌడర్ మత పాడుందిలే పండు ఇంక కుజలు మత సరి బర్చుడు ఇంక నీళ్ళ పిల్లడు ఒక బొట్ట దీపెత్తే పండగ దేవరిన భక్తి
1: అందప్ప
2: బొట్ట బురు దీ బన్నగా మీరు తీర్తి బొబ్బి పడారు నోనయా యాన్ వాచ్ గుర్తు పోయితే టువల్ గుర్తు పోయితే తీర్తి పాడలా అందప్ప తీర్తుడు లేరు మీరు యాన్ పక్క దాదమంతే వాచిన్ క్యాచ్ పత్తే పండేరారు వాచిన్ తీర్తి పాడారు మీరు క్యాచ్ ఇన్ బుడినత వాచ్ పుడైనతా అయితే పండేరు వాచి నుంచి తీర్తి పడుతు పుడతా నన్న టువల్ ధరపు అన్మిత్తు బర్పే అని పండేరు టువల్ దానే
1: సరిగుండా
3: నమస్కార గోపాల్ నమస్కార
2: ఇంకొక చర్చ మల్పుంది కురికి సేరువా సరదా అవు ఆరు కట్టునా యాన్ కట్టునందు కాస్త డైలీ
3: కట్టుడతాడే
2: ఆరు జన పోయా దిప్పే
1: పార్ట్నర్షిప్
2: మోకెడ్ ఇంకి దెప్పర పనితీరా అవు ఫుల్ అమౌంట్ యాన్ ఇది అరే ఒక కురిపిన తీసుకు
1: బిజినెస్ డెవలప్ మల్పారు ఆఫీస్ మధ్య మల్తుంది ఇత్త బస్ స్టాండర్డ్ గార్డెన్ అవుల మూల తూపినతే అంటే ఆఫీస్
2: మల్పారు రన్నింగ్ మాత్రం వాకింగ్ లక్షన్ పండు సైకిల్ తీతడు అంటే ఎట్లెక్స్ సైకిల్ తీతడు హెల్మెట్ బోర్డు ఇంకా సేపు అల్పల్ప గలటాకుండా ఐకి గలట అనే టైం కూడా ఇంకొంచెం హెల్మెట్
3: లేకపోతే
2: మండి గురించి పెట్టు బుర్రె బల్లి మగ జీవిత గంట అతి గోపాల్
1: మండ మండే బుట్ట దీపిన మండే ఐశ్వర్యం ఉండే
2: కన్నుండు ఎన్నమిత్తు
3: కల్దక్కడ విరోధ పక్షి అందప్ప
2: అదే
3: తేమని దిగి జరిగే
2: ತ್ಯಾಂಪನ್ನೆ ಮುರನ್ ತಿಕ್ಕಿದ್ದೇರಿ.
3: ಗೊತ್ತಾಗ ಕಾರ್ಲ ಹೋಗ್ತಾರೆ ಹೇಳಿಕೊಂಡು.
2: ಹೌದಾನೆ, ದೇವರ ಭಕ್ತಿ ಎಂಗಲು ಓಡಿ ಐಕ್ದೆ ಈ ತಿಳಿಪುಂದ
3: ಕಾರ್ಲ ಹೋಗ್ತಾರೆ
2: ಒಂದೇ ಬಾರಿ ಮಸ್ಕಿರಿ ಮಲ್ತಿಲಕ್ಕೇನು. ಹೌದೇ ಬರಬಲ್ಲೇ ಎಂಗುಲ
3: ತೀಚ್ವೆ ಗೋಮಟೇಶ್ವರ ಒಟ್ಟು ಕಾರ್ಲಾದಾನೆ ಹೋಗ್ತೀನಿ
2: ಅಂಚೆ ತಪ್ಪ ಉತ್ಸಾಹ ಹೋಗಿನಾರೆ ನಂಚಿನ ಪರಕೀತನ್ಗೆ ಫೋನ್ ಮಂತೇರಿ ನೊನೆಯ ರಪ್ಪ ಬಲ ಕಾಡೆ ಕಾರ್ಲ ಪೋಯೇನ್ ಫೋನ್ ಮಂತಿರ್ ಪಣ್ಣೆ ಅನ್ಭೂತ ಕಾತುಂತದೆ ಫೋನ್ ಬರ್ಪಣ ಟೈಮ್ ಕೊಡ್ತೀರಿ ಅನ್ಭೂತ ಫೋನ್ ಮನ್ಪೆಂದ್ರೆ ಯಾನ ಅವಳೆ ಕಾತ್ಕೋತೀನಿ ಆಯ್ ನೆರಿಯ ಫೋನ್ ಅದು ಸಾವು ಇರ್ ಮೂಲೆ ಹೊಂತಿದ್ದೀನಿ
3: ಮಂಡೆ ವಿಷಯ ಗೊತ್ತಿದೆ
2: ಎಂಚಿನ
3: ಕರ್ನಾಟಕ ಮಂಡಳಿ ಜಿಡಿ ಊರು ಸುದ್ದಿ ಆಯ್ತಿ ಅಲ್ಪ
2: ಎಂಚಿನಪ್ಪ
3: ಅಪ್ಪ ನೀರು ಮಾತಾಡಲಿ ಸೀತಾಕಲ್ಲ ಕಮಲ ಕಲ್ಲಿನ
2: ವಿಷಯ
3: ಅಕ್ಕಲ ಮಹಿಳಾ ಮಂಡಲ ಮೀಟಿಂಗ್ ಇದ್ರೆ ಮುರಣಿ
2: ಪುನ್ನುಲೆನ ಮಂಡಳಿ
3: ಅಂದು ಮಹಿಳಾ ಮಂಡಲದ ಇರ್ಬೋದು ಜರಂಚಿ
2: ಯಾನ್ ಪೂತಿಜಿ ದಯಪ್ಪನಿಗೆ ಇಂಕಲ್ಪ ಬಾರಿ ನಾಚಿಗೆ ಅಪ್ಪನ್
3: ಇರ್ಬೋದು ಜರಂಚಿ
2: ಯಾನ್ ಪೂತಿಜಿ ದಯಪ್ಪನಿಗೆ ಇಂಕಲ್ಪ ಬಾರಿ ನಾಚಿಗೆ ಅಪ್ಪನ್
3: ಮೀಟಿಂಗ್ ಇತ್ತು ಮೀಟಿಂಗ್ ದಾವ್ಲು ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದ ಮುರಣಿ ಫಂಕ್ಷನ್ ಇತ್ತು ಆ ಫಂಕ್ಷನ್ ಮಾತಾಡಲು ಡಿಸೈಡ್ ಮಾಡ್ತೀರಿ ಡಿಸೈಡ್ ಮಾಡಿ ಮಾತಾಡಲು ಇಂಚಿಂಚಿನ ನಿಗಂಟು ಮಾಡ್ತೀರಿ ಆ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ಮಾತಾಡಲ ಅಕ್ಕನ ಕಲರ್ ಕಂಡನ ತರಿಟ್ಟು ಕುಜಲು ಆ ಕಲರ್ ದಪ್ಪಂಡ ಆ ಕಲರ್ ಸೀರೆ ಸುತ್ತ ಮರಡು ಮಾತಾಡಲ ನಿಗಂಟು ಮಾಡ್ತೀರಿ
2: ಕುಜಲ್ ಕಲರ್ ಸೀರೆ
3: ಕುಜಲ್ ಕಪ್ಪು ಅದು ಕಪ್ಪು ಸೀರೆ ನೇರ ಕಂಡನ ಕುಜಲ್ ಬುಲ್ದುಂಡ ಅದು ಬುಲ್ದು ಸೀರೆ ಕೆಲವರು ಮದ್ರಂಗಿ ಬಾರ ಕೆಂಪು ಆಗುತ್ತೆ ಅಂಚೆ ಸಾಧಾರಣ ಮದ್ರಂಗಿದ ಕಲರ್ ಸೀರೆ
2: ಅರ್ಧ ಬುಲ್ದು ಅರ್ಧ ಕಪ್ಪು
3: ಮಾತ ನಿಗಂಟು ಮಲ್ದಾನಾಗ ಮಾತ ನಿಗಂಟು ಮಲ್ತದ ಅಲ್ಲಿ ಚೋದ್ರಿ ಮೇಲ್ ಜಾಂಗೇಕರ್ ಮಾತ್ರ ಮಂಡಿ ಬೆಚ್ಚುಡಿ ಕುಲು ಒಂದಿತ್ತಿರಿಗೆ ಕುಲೊಂದು ಪುನಃ ಮಾತೆಲ್ಲ ಬಂದು ಕುಟ್ಟು ನೀವೇ ಜಾಂಗೇಕರ್ ಜಾಂಗೇಕರ್ ಈರ್ದಾನೆ ಮನ್ ಪಂದೆ ಕೂತೀನಿ ಈರ್ದಾನೆ ಮನ್ ಪಂದೆ ಕೂತೀನಿ ಅದಕ್ಕೆ ಲಾಸ್ಟ್ ಮಂಡಿರಿಗೆ ನಿಕುಲು ನಿಕಲ್ ನಿಕಲ್ ಕಂಡರೆ ಎಲ್ಲ ತರ ತಕ್ಕಲ್ಲ ಕುಜಲ್ ಸೀರೆ ತುತ್ತು ಬರುವಾಗ ಯಾನು ಆ ಕಲ್ಲ ಸೀರೆ ತುತ್ತು ನೀ
1: ಪಂಡ
3: ಪಂಡ ಪಂಡ ಮೇಲ ನಮ್ಮ ತ್ಯಾಪಣ್ಣ ಮಂಡಿ ಕುಜಲ್ ಉಂಡೇ
1: ನಮ್ಮ ಜಾನಕಕ್ಕ ಮಹಿಳಾ ಸಂಘ ಸೇರಿ ಇರುತ್ತೆ
3: ಅಂದ್ರೆ ಸೇರಿದ್ರೆ ಮೆಂಬರ್ ಇದೀನಲ್ಲ
1: ತ್ಯಾಂಪಣ್ಣ ಒಂದು ಗೌರವ ಬರ್ತೀನಿ ಯಾರು ಈ ಸಂಘ ಸೇರೋಡು ಒಂದು ಸಾರ್ವಜನಿಕ ಸೇವೆ ಮಾಡ್ಬೋದು
3: ಸೇರೋಣತೆ
1: ಊರು ಯುವಕ ಮಂಡಲ ಸ್ಪೋರ್ಟ್ಸ್ ಕ್ಲಬ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಕ್ಲಬ್ ಮಾತಾಡತಿ ವೀಕ್ ಸೇರಣಪ್ಪ ಇಂಚ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದೆ ಆಲೋಚನೆ ಮಾಡ್ತಿದ್ದು ಬೋಪೋರ್ಸ್ ಸಂಘ ಒಂದು ನಿಂಡು
2: ಬೋಪೋರ್ಸ್ ಸಂಘ ಮಂಡ ಬೇಡಿತಾನೆ
3: ಬೇಡಿತ
1: ಬೇಡಿದಂತಪ್ಪ ಬೊಪ್ಪೋಡ್ಸ್ ಬಂಡ ಬೋಡೆ ಬೊಡೆ ಪೋಡಿ ನಕಲ
3: ಸಂಘ
1: ಬೊಪ್ಪೋಡ್ ಸಂಘ ಅಂಚೆ ಬೊಪ್ಪೋಡ್ ಸಂಘ ಹೋದು ಮೆಂಬರ್ಶಿಪ್ ಕಡೆದು ನಂಬರ್ ಯಾರು ನಂಬರ್ ಅದು ಮತ್ತೆ ಚಟುವಟಿಕೆ ಮಾತಾಡಿ ಒಂದಿನ ಮಹಾಸಭೆ ಮಹಾಸಭೆ ಇಟ್ಟು ಸಂಘದ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ಇಡೀ ನಮ್ಮ ಈತು ಮೆಂಬರ್ ನಕಲ ಇಟ್ಟು ಸಂಘದ ಬೊಡೆದಿಗೆ ಪೋಡಿ ನಕಲು ಏರಿ ಮಂಡ ಬೊಡೆದಿಗೆ ಪೋಡಿ ನಕಲ ಸಂಘ ಅಧ್ಯಕ್ಷರ ಒಂದು ಡೌಟ್ ಇತ್ತು ಬೊಡೆದಿಗೆ ಪೋಡೆ ನಕಲ ಉಳ್ಳಿರ
2: ಅಂಚೆ
1: ಬೊಡೆದಿಗೆ ಪೋಡಿ ನಕಲು ಏರು ಒಂದು ಮಹಾಸಭೆ ಇಟ್ಟು ಕೇಳಿ ಅಂಚೆ ಮಾತೆಲ್ಲ ಕೈದಿ ಸದಸ್ಯರು ಸದಸ್ಯರ ಕೈದು ಪುನಃ ನಮ್ಮ ತ್ಯಾಂಪಣ್ಣ ಕೈದಿರು ಪುನಃ ತೋಜ್ಜಿ
2: ಹೌದಾನೆ
3: ಆರು ಸುರುದ್ರ ಪಡೀನಿ
1: ಆರು ಸುರುದ್ರ ಪಡೀನಿ ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ಡೌಟ್ ಆಣ್ ಅಧ್ಯಕ್ಷರಿಂದ ಜೊತೆ ಅನ್ನಾಗ ತ್ಯಾಂಪಣ್ಣೆ ತರತಿ ಆಡಿಕೆ ಮಾಡಿ ಕುಲು ಹೊಂದಿರು ಅಧ್ಯಕ್ಷರಿಗೆ ತ್ಯಾಂಪಣ್ಣ ಇಟ್ಟ ಕೇನ್ನ ಅರ್ಥ ಆದಿರಾಗ ಅರ್ಥ ಆಡು ಬಡದಿಗೆ ಬಡನಕ್ಲು ಏರಂದು ಕೈದಿರು ಪುನಃ ಏನಂತ ಏನ ಜಾರು ತ್ಯಾಂಪಣ್ಣ ಕೈ ಅಂಚೆನು ಅಂಚೆ ತ್ಯಾಂಪಣ್ಣ ಉಂಟು ಕೇಂದ್ರ ದಾನೆ ತ್ಯಾಂಪಣ್ಣೆ ಪಣ್ಣಿಂದ ಅದು ಗೊತ್ತಿದೆ ಕೋಡೆ ರಾತ್ರಿ ಎನ್ನ ಬುಡದಿ ಕೈ ಕೊಡ್ತಿನಿಟ್ಟು ಎನ್ನ ರಡ್ಡಿ ಕೈಲ ಲಕ್ಕುಜಿ ಅಂಚೆ ಅದ ಕೈ ದೇರ್ಪರ ಆಯ್ಜಿ
3: ಅಂಚಿನ ಮತ ವಿಷಯ ಆಯ್ತೆ ದಿನ ಮಕ್ಳು ನಡೆದಿನ ಗಲಾಟೆ ಆಗಿನ ವಿಷಯ ಗೊತ್ತಿಲ್ಲ ಇವರಿಗೆ
2: ಗೋಪಾಲ್ ಎಂಚಿನ
3: ಅವು ಇವರಿಗೆ ತ್ಯಾಂಪಣ್ಣಗಳ ತ್ಯಾಂಪಣ್ಣ ಬಿಟ್ಟು ಜನ ಕೇಕಲ್ಲ ಈ ವಿಷಯ ಅಂದ್ರೆ ಸಂಘದ ವಿಷಯ ಅನ್ನತ್ತೆ ಸಂಘದ ವಿಷಯ ಗಲಾಟೆ ಆದ್ರೆ ಮೇರೆ ಸೇರೋಚಿ ಸೇರೋಚಿ ಬಂದ ಮೇಲೆ ಬೋದು ಸೇರಿದ್ರಿ ಸೇರ್ದು ಮೇರೆ ಕೈ ಪೋಲ್ತು ಬಾರ್ದು ಕೈ ದೇರ್ಪರ ಅವ್ನಲ್ಲಿ ಮಲ್ತದೆ ಎಂಚೆಲ್ಲ ಅವಾಂಡೆ ಆ ವಿಷಯ ಕೋಪ ಅಂತ ಸಮಯ ಇತ್ತು ಅಂದ್ರೆ ಮೇಲೆ ಮೇರೆ ಬರೀ ಪಾತ್ರೆ ಪಾತ್ರ ಪಾತ್ರೆ ಪಾತ್ರ ನಿಕ್ಕ ಮೂಲ ದಾಳ ಅಧಿಕಾರ ಜಿ ಉಂಡು ತಿಂದು ಮನ್ ಬಂದು ಬಿಡ್ ದಾಳ ಪಾತ್ರೆ ಲಜ್ಜಿ ದಾಳ ಅಜ್ಜಿ ಆತೆ ಬಂದು ಆಡ ನಾಡ ಮೇರೆ ಬೇಕು ಎರಡು ಮೂರು ದಿನ ಕೋಪ ಪುಂಡು ಅಂಚೆನ ಒಂದು ದಿನ ಮೇರೆ ಪಿದೆ ಪೇಂಟೆ ಪೋದು ಬಂದಾಗ ಮೇರೆ ಇಲ್ಲಾರ್ದು ನಟ್ಟು ನಾಯಿ ಪಿದೆ ಬರೋದು ಅಲ್ಲಿ ಮೇರೆ ಡೌಟ್ ಆ ನೆಟ್ಟಿರ ಮೇರೆ ಬಂದಾಗ ಬರ್ತೀನಿ ಈ ಹೋದ್ ಬರ್ಪಿನಿ ಇಲ್ಲಾರ್ದು ದಾಳ ಬಂಡಿರ ಅವಳು ದಾಳ ಕೊರಿಯರ ದಾಳ ಕೊಡ್ತೀವಿ ದಾಳ ಅಜ್ಜಿ ಬಂಡಿರು ಪೋ ಬಂಡಿರು ಬಲ ಬಂದ್ಲೆ ತೊಗೋರ
1: ಪಿರ
3: ಇಲ್ಲ ರೀ
2: ನಟ್ಟು ನಾಯಿ
3: ನಟ್ಟು ನಾಯಿ ಪಿರಲ್ಲ ತುಂಬ ಇರು ಲೆತ್ತಂಬೋದು ಇಲ್ಲದೊಲ್ಲ ತಡ್ಡೆ ಮಿತ್ರ ಇಲ್ಲದೊಲ್ಲ ಅಂತೀರು ಒಂದು ಎನ್ನ ಇಲ್ಲಿ ಮೂಲು ಎನ್ನ ಬೊಡಿಗೆ ದಾಳ ಪಾತ್ರ ಅಧಿಕಾರಲ್ಲ ಇಜ್ಜಿ ಮೂಲು ದಾಳ ಇಜ್ಜಿನ ಮಾತ್ರ ಅಧಿಕಾರಲ್ಲ ಇಜ್ಜಿ ಇತ ಯಾನು ಯಜಮಾನೆ ಪಣಂದುಲ್ಲ ಮೂಲು ದಾಳ ಇಜ್ಜಿ ಇಪ್ಪೋ
2: గోపాల్ మొక్కున్న అత్తం మరిదిలా మగ్యం లేత వామన్
3: వామని
2: పండరి జోరులే ఆయప్ప
1: మిసిందాయి
2: అవి మురని పెదం పాతీరి అండి వారి కోపతి ఎంపండే తెంపన్నడాలే ఆయన ఆదన పాతిరందు అంచమత జోకులు పాతర బల్లి ఐకాయకి ఎంచిన పులింకే దడ రెడ్డి ఆక్కిరండి
3: ఇంగ్లీష్ పాటోడు కల్పే పూర్వకల్పరియరు శబ్ద మరియరు అంచె శబ్దోడు శబ్దోడ మై హెడ్ పండ ఎన్న తరే ఏ మాస్ పండి మై హెడ్ పండ ఎన్న తరే మాతనగా శాలద బెల్లాండు మాతిన భయపడి మొదలు వంద అంటే ఇల్లడి పోయి ఇల్లడి పోదు బత్తి ఇల్లడి పోన ఆలోచన వద్దు పోయి నన్ను ఎల్లా మాస్టర్ నేర్పి భారీ జోర్ద మాస్టర్ ఇంగ్లీష్ అంద అంచె పోదు ఇల్లడి కులొందు మై హెడ్ పండ మాస్టర్ తరే మై హెడ్ పండ మాస్టర్ తరే
2: హోంవర్క్
3: గోపాలన్న దేవాల పులీసర్ అన్న ఈ లోన పాత్ర పుదల్ల
2: కనిపించే పాత్ర
3: అంటే భయపడ మొదలు తుప్పునాగా మీరు తేంపండి ఎవరు తిరిగి తేంపండి కెలవ ఉంచు మాట దగ్గర మీటింగ్ లో పంచిన మై హెడ్ పండ మాస్టర్ తరే మై హెడ్ పండ ఎన్న తరే పండిరిగి మేము తెరచ మొత్తగే అలచ మొత్తం మీరు అంచె పండు పోయి పండు పోయిపోక మై హెడ్ పండు అమ్మీర తరే మై హెడ్ పండు అమ్మీర తరే అది మొత్తం ఇల్ల అమ్మ జానికి వనసు ఇల్లితే వనసు మొత్తం మొత్తం మన శాలి పోయి శాలి పోనగా శాలెడు పండుగ మాస్టర్ మాస్టర్గా మై హెడ్ పండ ఏంటంటే మై హెడ్ బతల శాలెడ్ పండు శాలెడ్ మాస్టర్ కి ఏంటా మాస్టర్ తరే ఇల్లడు పోండ అమ్మీర తరే అని రెడ్ కోపతుంది కోపత రెడ్ ఎదురు నేను తప్ప పండుగ ఎన్న తరే ఎన్న తరే అని మని పదవులు ఇన్స్పెక్టర్ బతీరు ఇన్స్పెక్టర్ బతుంది
1: స్కూల్ ఇన్స్పెక్టర్ స్కూల్ ఇన్స్పెక్టర్
3: అవే ప్రశ్న జోకులేడాకేంది మై హెడ్ పండ దాదా అంది వామనడానికి ఏం లేదు
2: అందు గోపాల్
3: మై హెడ్ పండ ఇల్లడి పండ అమ్మేర తరే శాలే బతున మాస్టర్ తరే పండుగ ఇన్స్పెక్టర్ కోపతుంది అయ్యో మై హెడ్ పండ మాస్టర్ తరలేదు నిన్న అమ్మేర తరలేదు మై హెడ్ పండ ఎన్న తరే అంది కోపతుంది కుడం సరిగ్గా మాస్టర్ పండుగ మై హెడ్ పండ మాస్టర్ తరలేదు మై హెడ్ పండ అమ్మేర తరలేదు మై హెడ్ పండ ఇన్స్పెక్టర్ తరే
1: పండుగ
4: ಇತ್ತನೇಟ ತ್ಯಾಂಪನ್ನನ ಪಚ್ಚಿತಿ ತುಳು ಹಾಸ್ಯಮಯ ನಾಟಕದ ಕಡೆತೆ ಎಗ್ಗೆ ಕೇಂಡರು ನಾಟಕ ರಚನೆ ಸ್ವಾತಿಪ್ರಿಯ ಪಾಲ್ಪಡಿನ ಕಲಾವಿದರು ಆನಂದ್ ಬೋಳಾರ್ ನವಿಂಡಿ ಪಡೀಲ್ ದಯಾನಂದ್ ಕುಲಾಲ್ ವಿಜಿ ಪಾಲ್ ಹರೀಶ್ ನಾಗೇಶ್ ಇಡಗು ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಮುಗಿಂಡ ಮಾತರೆಗ್ಲ ಸುಲ್ಮಿಲು ಕೇನಂದುಪ್ಲೆ ರೇಡಿಯೋ ಸಾರಂಗ್ 107.8 FM ಒಂದು ರಂಗ್ ರಂಗದ ಬದುಕು.

సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే సరే

0: పిచ్చి తినగిన చెల్లు.
1: చెంచని
0: రొట్లో
1: భూమి
0: భూమి
1: ఒక
0: తిమ్మరు మరణం
1: జరుగుతుంటుంది.
0: అప్పుడు
1: అలాగే
0: అక్కడ
1: నుంచి
0: నిర్మాణం పడుతుంది.
1: చావు పడుతుంది.
0: ఉసుకు స్టోరు,
1: హార్లిక్స్
0: స్టోరు,
1: ప్యాక్

0: שאפשר לפרט לה שמסורת לה שבסתם הזה קטן.
1: בדיוק.
0: רואי.
1: כמו שאין רואי, אתה יודע, ג'ימי, אתה גונדית את זה להם.
0: רואי, מוני, מוני.
1: מה זה תמונת אם אתה...
0: הייתי שם צריך לתפסת לו, אבל בדרם תפסת לו.
1: בואי, תמנ כברת, אם
0: פרקי. הייתי מחצת בן אחרי. כשהם... סנט תומס, סק שטנר 2, 10 סטנר, סנט תומס על הנגר, תאין סר שקלו. תוג'ו פרנט פיוסי. פיוסי, מגיר... אני אוהב את כאלה מסוד תפלי אינטרדיזם כזה עונת לה. אמי קדם לה שרטיידי. שרטיידי תאו נקשט סיטי ימתה, מוד בדרי. אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי אלי అది కొన్న పిఎస్సి టేకర్ అంటే నా ఆ ముడిపిడి పరిసరాంత మస్తు కాలేజ్ అసలు కొను ఇక డిసిప్లిన్ అని బుద్ధి కాలేజ్ కొలం వెళ్ళారు జైన్ కాలేజ్ అంటే జైన్ ప్రీ యూనివర్సిటీ కాలేజ్
1: క్రికెట్ మేడం ఒకరు
0: జైన్ మేడం సో జైన్ కాలేజ్ సార్ పియూ అని వెళ్ళి తాజు ఉపరాంత మళ్ళీ నెక్స్ట్ స్టెప్స్ బీకామ్ ఎల్ఎస్ఎస్ కాలేజ్
1: కాలం
0: సబ్జెక్ట్ ప్రముఖ కారణం అని అయితే వైసీఎస్ ఎలక్షన్స్ వైసీఎస్ నాకు అధ్యక్ష నాకు కంటెస్ట్ వెళ్ళాం అధ్యక్ష నాకు మార్పిఎస్ అవును జైన్ కాలేజెస్ ముజాఫర్ అండ్ టెక్లో ఎలక్షన్స్ కాలేజెస్ రావు